0: కాదు.
1: ఓ రే
0: ఇంకో త్రేచ ఉలేర్ పాట మెత్త చిల.
1: ఓ
0: ఈ పాటనికి పాడ్రన్లోగా గుటూరు రామారు చెంగత్లో
1: చెంగత్లో
0: మంత్రి పాడు పాట అయిన పాట పేరు వేడ్ కాపే మచిల.
1: ఓ ఏకే ఒక్తి పాట అవన్నీ కొట్టు వెలుగేరా ఏ బ్యామ్ లేకడ సమయ బెల్ మింద చిల
0: నో బేరా బెల్ మెన్
1: బేరా బెల్ మెన్
0: మార్ బేరే నా పేరు అమ్కిన్ ఫైదా బెల్ పాతా చిల. తో అల్ నాంగ్ పేరు బేరా షాయదామ్ గాడ్ హర్ పేరు పాట అవే నమ్ గాటి
1: ఆలే